సౌనకాది ఋషి ప్రణాళి శ్రీమద్ భాగవత్ మహాపురాణమ పంచ పాండవ కోర భగవాన్ పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వరుకు బారేమా ఏక్ దిన ఇస్తో ప్రకారకు చర్చా బిచర్చా భూ కృష్ణ భగవాన్ స్వయం పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వరు జగత్ కా మాలిక్ హున్ భన్నే కురాకు వర్ణనమై యుధిష్ఠిరుడి ప్రస్తావ లడాయి పని వాళ్ళే జితాయి పక్షికు జతి చా జే భో మహాకు కరా మత్లి భయో హామ్లే గరే కే హుయిన గర్ని గరావునే సాక్షత నారాయణ ప్రభునే హుయి భక్షంచ భనేర ధృతరాష్ట్ర మహారాజ్ దే భందా ఖిరీమా మనే ఇస్ కిసిమ్ దే ఆజ్ఞా గరి భక్షనే రాజా యుధిష్ఠిరులాయి భాయ్యోరులే పత్యాయనండి హామ్రో తాయి జే పని బోల్సన్ కామ్ గర్నే వాలా హామీ లడాయి గర్నే వాలా హామీ పరిశాన్ గర్నే వాలా హామీ భిడ్నేర లడ్నే వాలా హామీ తర జస్ర ఏస్తే కృష్ణలాయి దిని యోత భాయనని ఎవడా సారథిలాయి జస్ దిని రతిహరుకు తిత్రో అపమాన్ ఈశ్వరి ఆజ్ఞా గర్నే వాలా పంచ పాండవులాయి తత్కాల మే ధృతరాష్ట్ర నామని యుధిష్ఠిర మహారాజ్ కు ప్రతిమా పర్ణ జాని సమస్యలై మధ్య నజర్ రాఫిర్ భగవాన్ సవారి హును భో ధృతరాష్ట్ర పరమాత్మ కృష్ణలే పంచ పాండవులై హిణ దర్శన గణ జాంబణేర గైభక్షుర పాసే వై పాండవ పావుపటి గరి పంచ పాండవులే సరసయ్యాక దర్తి స్మృతి తామల బింతి గరి భగవాన్ కృష్ణ శ్రీపటి విరాజమాన్ హై భక్షు ధృతరాష్ట్ర రాజా మనే విషపితామలే దేఖేకా తిరణ కృష్ణ భగవాన్ లాయి శరణ సేవా మా పాచోడా పాండవులే బింతి గరి పితామహ హామీ జస్తో పాపీ సంసారమా కోవలా जसले आफ्ना बन्धुको हत्या गरिसक्यौं जसले जब बुहारी जति सारा सम्पूर्ण गर्न विधवा भए भाउजू बुहारीहरूलाई हामीले रोयौं त्यति मात्रै हो र सबभन्दा ठूलो यातना जब ज्वाइँलाई मार्यौं भाइ बहिनीलाई विधवा बनायौं त्यति मात्रै होइन साला मार्यौं ससुरा मार्यौं सम्बन्धित सारा सम्पूर्ण मार्यौं त्यो नरकले हामी कहाँ जान्छौ त्यो आकरणले भन्दाखेरिमा मेरो राजा धन्दा नमान गर्ने गराउनेवाला प्रभु नै हुनुहुन्छ तिनीहरूले प्राण हानेको होता पनि गर्ने गराउने प्रभु नै हुनुहुन्छ भनेपछि यी बुढाले भनेको कुरा र हाम्रा दाजुले भनेको कुरा मिल्यो भन्ने विषयमा चिन्तन गरे भगवान प्रभुको प्रार्थना भो चरणमा ध्यान विन्ती गरे बडो प्रेम सहसँग प्रभुको जागा मनाए पाँचै भाइ पाण्डवले अन्तिम चरणमा भगवानको दर्शन पाए मेरो मुक्ति हुने थियो भन्ने आशा राख्दा स्वयं परमात्माले दर्शन दिनुभयो र आखिरमा परमात्मा परमेश्वरलाई 1000 नाम विष्णु पितामहले जप्नुभयो मर्ने बेलामा विष्णु विष्णु वस्त्रकारो भूत भवे भवत प्रभु भन्ने यस्ता 1000 नाम जपेर सर्वापर हरणायुध भगवानको चरणको ध्यान भएको थियो आखिरमा मुक्ति लाभ प्रदान भयो सौनका ऋषि प्रणाली भनेकन सौनकादीको उपरमा पौराणिक सूत्रले नै निसारण्य क्षेत्रमा यस प्रकारबाट जब महिमाहरू प्रस्तुत गरिबक्स्यो बाँकी अंशको लागि तपाईँ के सुन्न चाहिँ बस्नुहुन्छ भनेकन सौनकादीको उपरमा श्रीमद् भागवतको महत्वको बारेमा यथार्थ प्रकाश पार्दी बक्सिएको छ लौत महाराज परीक्षित भनेकन राजा परीक्षित पञ्च पाण्डव सारा सम्पूर्णको स्वर्गारोहण जबने विष्णुतामाको स्वर्गारोहण पछाडि पञ्च पाण्डवले क्रिया कास्तादी सारा सम्पूर्ण काम गरेर श्रद्धाञ्जली सेवाले आफ्ना पितामहको श्रद्धाञ्जली गर्नुभयो र पाँचै पाण्डवबाट विदावादी भए अहिले भगवान श्रीहरि जगतको मालिक पनि आफ्नो धामपट्टि सवारी हुने कोसिसमा विचार गर्दै हुई बस्नुहुन्छ भन्ने सम्मानको कथा